నా ఆపలను నా పౌదులరావు, నా ఆపలను నా పౌదులరావు. పలు పేరును శక్తి పాదమ్మగావు, పలు పేరును శక్తి పాదమ్మగావు. నచ్చదు కలికి నచ్చదు బలికి, నచ్చదు కలికి.